0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Toli Ragalu.
2: నమస్కారం ప్రియమైన శ్రోతలారా, మీ అందరికీ మీ అభిమాన వినోద కార్యక్రమం తొలి రాగాలు కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఈ గంట పాటు తెలుగు సినీ సంగీత ప్రపంచంలో వివహరిద్దాం. అయితే మధురమైన పాటలు, ఆసక్తికరమైన విషయాలు, చిన్న చిన్న ప్రేరణాత్మక సందేశాలు, నవ్వులు పంచే కబుర్లతో మీ ముందుకు వచ్చాను. అవునండి, మీ మిత్రురాలే.

ఐన విష్మా మీ సేవలో 8 నుంచి 9 గంటల వరకు. మరి ఆలస్యం ఎందుకు? సంగీత యాత్రను ప్రారంభిద్దామా ఇప్పుడు?

జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త సినిమా సన్నివేశం లాంటిది. కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి, కొన్ని ఆలోచింపజేస్తాయి. కానీ ప్రతి సన్నివేశం మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది.

ప్రత్యేకత ఏమిటంటే ఏ సందర్భానికైనా ఒక పాట దొరుకుతుంది. ఆనందం అయినా బాధ అయినా ప్రేమైనా విజయమైనా మన భావాలకు తోడు నిలిచేది సంగీతమే.

ఈరోజు చిన్న ఆలోచన. ఇతరులతో పోల్చుకుంటూ మన ఆనందాన్ని తగ్గించుకోవద్దు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, మన గమ్యం కూడా ప్రత్యేకమే.

నవ్వడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అందుకే ఈరోజు కనీసం ముగ్గురిని నవ్వించే ప్రయత్నం చేయండి. మీ చిరునవ్వు ఎవరికైనా ఆ రోజంతా గుర్తుండిపోయే బహుమతిగా మారవచ్చు.

తెలుగు సినీ సంగీతంలో ఎన్నో పాటలు దశాబ్దాలు గడిచినా ఇంకా కొత్తగానే అనిపిస్తాయి. మంచి సంగీతానికి కాలంతో సంబంధం ఉండదు.

జీవితంలో చిన్న విజయాలను కూడా ఆనందంగా జరుపుకోండి శ్రోతలారా. పెద్ద విజయాలకు అవే బలమైన పునాది అవుతాయి.

ఆనంది శ్రోతలారా, రేడియో మనోరంజన్ మీద ప్రస్తుతం మీరు వింటున్నారు తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం. విష్మా మీ సేవలో ఈ శుక్రవారం నాడు ఈ కార్యక్రమంలో మీకు తెలుసా శ్రోతలారా, ఒక మంచి పాట మన మానసిక స్థితిని కొన్ని నిమిషాల్లోనే మార్చగలదు. అందుకే సంగీతాన్ని మన జీవితంలో భాగంగా చేసుకోవాలి.

ఈరోజు మీకు ఒక చిన్న సవాలు. ఈ కార్యక్రమం ముగిసే లోపు మీకు అత్యంత ఇష్టమైన పాత తెలుగు పాట ఏదో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ జ్ఞాపకాలు ఖచ్చితంగా మీ ముఖంలో చిరునవ్వు తీసుకొస్తాయి.

ఈరోజు మీరు మీ జన్మదినం జరుపుకుంటున్నారు కదా, అయితే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ జీవితంలో ప్రతిరోజు ఆనందంతో ఆరోగ్యంతో విజయాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అందమైన పాట మీ అందరికీ ప్రేమతో అంకితం.

సంగీత ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అభిమానం, మీ ఆదరణే మా కార్యక్రమానికి నిజమైన బలం.

ऐते श्रोतलारा इंतटिनो तोली रागालु कार्यक्रमं इक्कडितो मुगिस्तुन्नदी। मी रोजू मरिंता आनंदंगा उत्साहंगा सागालनी कोरुकुंटू नेनु विश्वा मी दग्गर सेलवु तीसुकुंटुन्नानु। वच्चे वारं मरिन्नी मधुरमैन तेलुगु सिनी गीतालु కొత్త విశేషాలు మరిన్ని నవ్వులతో మళ్ళీ కలుద్దాం। అప్పటి వరకు ఆనందంగా ఉండండి, సంగీతాన్ని ఆస్వాదించండి। సెలవు, నమస్కారం।